శతకోటి వృతస్మర కోటి సమాత్ ప్రతివల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమే